నిర్ముక్తా హర్షిణి సరి సోదరి ఆహాహూ ముఖస్తుత్య హాని వృద్ధి వివర్జిత హయ్యంగమీన హృదయ హరికోపారుణాంశుకా లకారార్థ లతా పూజ్య

సర్వ ప్రపంచ నిర్మాత్రి సమానాధిక వర్జిత సర్వోత్తుంగ సంగహీన సగుణ సకలేష్టదయా.

తపస్సిద్ధికి కామేశ్వర మనస్ప్రియ కామేశ్వర ప్రాణనాథ కామేశ్వర విమోచిని కామేశ్వర బ్రహ్మ విద్య.

వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన తవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ఆనూపురార్పిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభ కరౌ సమజ

శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ